అష్టమే, విదంగమష్టమేణమష్టమే, శ్యామాకాహష్టమే, నీవారా అష్టమే, అష్టమాతమే, వృత్తిగాతమే, గిరజష్టమే, పర్వతాష్టమే, శిఖతాష్టమే, వనస్పతజష్టమే, హిరణ్యంతమేష్టమే, శీసంతమే, త్రిభుష్టమే, శ్యామంతమే, లోహంతమే, అగ్నిష్టమాపష్టమే, వీరుదష్టమవోడదజష్టమే, గృష్టమత్యంతమే, కృష్టమత్యంతమే, గ్రామ్యాష్టమే, పశవ ఆరణ్యాష్ట, యజ్ఞేన కల్పంతాం, విత్తంతమే, విత్తష్టమే, భూతంతమే, వసుతమే, వసతిష్టమే, కర్మతమే, శక్తిష్టమే, అర్థష్టమే.

ప్రాణం ఆరోగ్యం సుఖసంపదాం ఆత్మతత్వ ప్రబోధాయ దీపజ్యోతిర్నమోస్తుతే. లక్ష్మీ కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖసంపదాం మమ శత్రు వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే.